కందిపూర్ డాయర్ మొబార్తి ప్రసంగా నేపాల్ విద్యుత్ ప్రాధికరణ కో సహాయ కంపెనీ రఘుగంగా హైడ్రో పవర్ లిమిటెడ్ లే మ్యాగ్దిమా నిర్మాణ గరేకు 40 మెగావాట్ కు రాహుఘాట్ జల విద్యుత్ ఆయోజన రాష్ట ప్రసారణ ప్రణాళిమా జోడిఏకు స రఘుగంగా గాంపాలికమా నిర్మాణ భయకు ఆయోజనా 20-20 మెగావాట్ క్షమతాకా దుయ్యుటా యూనిట్బాట విద్యుత్ ఉత్పాదన శురు భయసకేకు స ఉత్పాదిత బిజులీ బుధవారదేఖి రాష్ట ప్రణాళిమా జోడిఏకు హో।